నీరు లేని చేపల కోరేని సంగమం ప్రియతమ రాయలా, నీలాగే నేను కూడా వేచి ఉన్నాను ఈ రోజు కోసమే. సరిహద్దులను